శ్రవణార్థవాడవీ బుద్ధి వికిలాకదేదీ భావార్థే జేవి దుధాలాగి మందర సంధి పహావయా సాదర దేవి సేవావయా కథాసార నిరంతర ఉల్లాసు. అశా ప్రకారే భక్తి శాస్త్రాతున్ భగవద్గుణ రూప ప్రభావ ఇత్యాది గంధ శ్రవణ కేలా తరీ పునా త్యాచం మనన కరావత్ లాగత. అహో ఉపనిషదాతూ నహి ఆత్మా వారే శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః అస సంగీతల హే. యా విషయత్ పద్మ పురాణతిల్ భాగవత్ మహాత్మ్యమధే శంకాపూర్వక ఉత్తర దిలల హే. శ్రవణం సమభాగేన సర్వేషామిహ విద్యతే ఫలభేదః కుతో జాతః ప్రవృవంతు హరిప్రియాః. యథార్థ సర్వశ్రోతే శ్రవణ సార్ఖత్ కర్తాత్ మగ్ సర్వన్నా సార్ఖ ఫల కా మిళత్ నాహి ఫలభేద కా హోతో హే సంగా. యావర్ ఉత్తర దిలా హే శ్రవణస్య విభేదేన ఫలభేదోత్ర సంస్థితః శ్రవణం తు కృతం సర్వైర్న తథా మననం కృతం. యా ఫలభేదద కారణ శ్రోతాంచ్యా శ్రవణాత్ భేద హోతో మండే శ్రవణ సర్వాన్ని సమాన రూపాన కేల అసలు తరీ మనన సర్వాకడున్ కేల జాత్ నాహీ మననా వినా శ్రవణ కస వ్యర్థ హోత. హే సంత ఏకనాథ్ మహారాజ్ దృష్టాంత పూర్వక సంగతాత్ నాథ మంటాత్ జే జే కేలే పురాణ శ్రవణ తే తే వ్యర్థ హోయ మననే విణ యాలాగి శ్రవణం మనన సావధాన కరావే మూలే ఘేతలీ జే గాయే దుబతే.